ధర్మ కుమార కైసర్యశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఉష్ట సై